పచ్చత్తర రావణ కుమ్మకడు హనుమన్ యోతత్వ భాగోతతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలో నిష్కిజా మంటిజా ట్యాక్కై టేక్న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడ లేత్ర వైసి దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి శరణం.